జయనంత మాతల్లి కుడిగన్న సంచల్లి మగవెంబహు చెల్లి నింతే నీ మనదల్లి ఎదురాదు హగలల్లి మరయాదు ఇరులల్లి నీ తండ నోవిగే కొనియల్లి.